0: بني كورة على مصطفى بروي أنا ياتك للمجنة فريما تكافل مجنة بروني ضد السلام بين نوعنا أمان
1: توقع ما شاء الله ورا ريدي مدهة مكيال ديني دا ఎంవేమా మెద్కే ప్రోగ్రామ్ గా బార్ వేలా దేనే మా తుగాయ్ వస్ వర బడ శుకురియా ఇంగే దత్త మేం గెనిస్తే నంగే తుగాయ్ వస్ హాదియా ప్రోగ్రామ్ నిమెందెం అడో హాలం గెనిచ్చే నామ్ లిపేతో యాకెం కోలా వాకి వేలా నంగే

ఆరు కురెవ్వు మట్టకై అది హల్కొద్దకు ఎక్కురవ్వా ద్వహా మెదు ఇందారు కురెవ్వు మట్టకై ఎద్వహా మెదకు షక్కిన్నితే ఎద్వహం ఎబ్బయకు వాహుషి స్వర్గే గై అది అనెబ్బయకు వాహుషి నరకాగై.

0: కొంతకాలని
1: లంకంలో తంకుడు రంగడతే కరిపిత్త కహాదాఫ వరంహీ వరక బొండి వసాదా నుబా నాకు తంకుడు గాదయ హరుకుని బొండి వసాదా హరుకుని వసాదియ బొండి కో నుబా హదాక హింగాదా
2: ఆ సుకురి కొబా మస్సిరి కమ్యదు కేనిబా
3: కంపుల నువే మ్యాదకు కెంకుల బెస్ నదిబను వ్యాస్ తంకుల బారుకుని దెన అనక కండోస్ గదహం తోదే వరక
4: కమరుబే బడు కమకు ఎమియాయి
5: ఆ బకురా కొంకమకు
4: తేబే హరు జహి కహల బులికొలె జహాల బల ఎయి దోణి కుది బొడుతి దదుం మచ్చ మహత్తాం ఉలే
6: మరియంబా బొమితం హరి వర రీచం హుదువేఫ ఆహరి బొమిత వర రీచ ఫైఫ హరి వర తళాలం ఫసేవాన
7: నిలేని గాను మియతి మా హికి బొడువేఫ రోను రంగళ వేరేని నర్సం హిమజ్జ
8: లంపాతమా తమా హికి బొలవగంతి అవళని తమా గినైరు అబ్బల్లా ఫాదర్ దాశ

గడి నెగడ గడి 30 మినిట్ మీ దివేరాజ్ చేకాడు మిగడిగ అడుగుడు మేము గెనిస్తేని దెతిం ఫొడవై మీ ప్రోగ్రామ్ మీ అడుగుడు మేము కొని గెనిస్తే ఫవా ప్రోగ్రామే.

0: గడిన గంటి ఒకటి 30 నిమిషాలు మీ దివ్య రాజ్యగాడు
1: మీ ఫణరారు మతే గుమరు ఫ్రయ హాస కురేఫావ ప్రోగ్రామే మీ ప్రోగ్రామ్ గా ఫణరహరం దర్శకే కొడుకు దిన అన్న గొలే అడా వాహక హురుం ఎకశీకెంబే
2: ఫిల్మీ దునియా
3: అస్సలామలైకుం. ఫిల్ము తక ఆ సిరీస్ తక అది మునిఫోయ్ ఫిలువా దినుమగ దాయిరా షాగుర్ వడాన్నవా ఎమ్మెహా బిఫ్లోన్న ఉఫా వేరు వగుతు కొళకం ఎదే ఫిల్మి దునియగా తేబే ఫ్లోన్నాక్ వగుతు కొళం ఎదకొల్ల మిహఫ్తాగ విస్మి బద్దల్ కురి అళుగండ్ అసీజ్ అఫారుగ్ తఫా జోన్ రాతవ్గే తఫా తారింగి ఫిల్ము తక సిరీస్ త తేబే ఫ్లోన్న మరుహబా కిమవణి తయ్యార్ వెఫ ఎఫద ఫిల్ము తక సిరీస్ తక మిహఫ్తాగ విస్ అళుగండ్ బలాలాన ಕೊರಿಯಮ್ಮ ಬ್ಯಾಗಡಿರ್ ಅಳಗಣ್ಣು ಹೇದ ಕೊಲ್ಲಾಣಿ ತಿಯಬೆ ಫುಳು ನಾಯ್ಕು ಫಿಲ್ಮಿ ದುನಿಯೆಗ ಮಿ ಹಫ್ತಾಗ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಿ ಫಶನಿ ಬರಂಗ್ ಹಿಗ್ಗ್ಯಾಮು ರೀತಿ ಲವಯಕು

0: గడిన రేగని గారిచే మెదివే రాజ్యగాడు. అస్సలాం అలైకుం. ఎమ్మెరీత్ మిస్సల్స్ లాగా షో తడు సమ గెందమా ఎమ్మెహా ఫరాత కహమా వర ఉఫా వెరి రేఖేదము మిరేక్ షో యాకం బదులు కొల్లే అడుగు ఫాతం
1: అది అడుగుడు అయ్యా
0: అల్లి యాక్క బాకినే
1: రంగుడు ఫాతం కీనే
0: రంగుడు అలియా హం ఫెషన్ మీ అలియా ఫెషన్ కమ మీ బలని దెంకు పొమ్మెరే కుస్తే మీకు తా బదులు వాణ కమ మీ బలని మీ దెన్నవి మిసాక మీ షో కురియా దారే తకు
1: వారం ఫావే హమ్మ హురి హై హున్ తరీ నా సమ వారి రీతి లవా డోహా వారి రీతి వాహక దక్కా దెం హురి హై హున్ తరీ నా బద్దో వరం ఎక్సైట్ ఎఫ్ మీ ఇన్నని హమ్మ వార బేను హురి హాకు దిన స్వాహక దక్కాల రీతి లవా డోహా
0: అల్లయా బుణిహెన్ హమ వర హి గ్యామ్ రీతి లవతకే మిరేగి షోగే వేనక మార్గు మే మీ ఉమ్మీద్ కురని హార్గు మే హమ మీ మీ షో కురి అమ్మి గెందని ఎమ్మె రీతి లవతక ఖాసుకు ఎబత లిస్టు గలవే అల్లయా
1: లిస్టుగా లవ వరబ్బెవ లవ ఎవరిదే వరబ్బెవరు లవ కియా మీహం వేసేబతి లిస్టుగా హెమ్మి మా మిహారు మీ బలని అలీరా మీస్కి లవ ఏం అడు ఇవేణకమ
0: మిషోగెతేనే నేను అడో హంతి మేము ఏం తెరిం షోయే హమ అలీరా మీస్కి కొమ్మెస్ లవే లియా వర రంగళింగే మిరే మీ అలియాగి ప్రథమ షో ఎమ్మెరీతి మీ గడిగా కురేగెందా షో తగ్గే తెరిం హమె ప్రథమ షో ఏం మేము ఉమ్మేదికి హమ వరకు గీనా బ్యావరినా మీరే అడుగుమే వాహక దాకా అలియా అలియా ఇంకా ఎక్కల రీతిలో ఫషమాదో
1: ఇంకా అదో అడో హలమా